0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2,000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం

0: చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ, నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్ధికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and a mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.

ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్ధిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మలపుదండ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో తెలుగు సామెతలు, సామాజిక ప్రతిబింబాలు, శ్రీ పి పనగాల బాబుగారి ప్రసంగం మరియు పాటలు ప్రసారమవుతాయి. కార్యక్రమాన్ని ముందుగా ఓ భక్తి గీతంతో ప్రారంభించుకుందామా? గానం ఎంఎస్ సుబ్బలక్ష్మి.

0: భక్తి గీతం అనంతరం కార్యక్రమంలో ఇప్పుడు తెలుగు సామెతలు సామాజిక ప్రతిబింబాలు శ్రీ పనగాల బాబుగారి ప్రసంగం విందామా.
1: తెలుగు సామెతలు సామాజిక ప్రతిబింబాలు. సామెతలు మన పూర్వీకులు మనకందించిన అనుభవాల ఆమెతలు. తరతరాలుగా సాగి వస్తున్న జనజీవిత విధానాల్ని, వాటికి సంబంధించిన సత్యాల్ని ప్రతిబింబిస్తూ సారవంతమైన భాషలో సూత్రప్రాయంగా ఆవిష్కరింపబడి మన పెద్దల నుండి మనకు సంక్రమించిన సంపదలు సామెతలు. ఒక జాతి ఆచార వ్యవహారాల్ని, నమ్మకాల్ని కేవలం ప్రతిబింబించడమే గాక జీవిత సత్యాల్ని కాచి వడబోసిన తీరు మనకు సామెతల్లో కనిపిస్తుంది. సామెతను పుట్టించిన వాళ్ళు జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన వాళ్ళు. అందుకే ప్రపంచంలో ఎక్కడ పుట్టినా సామెత అయినా ఇంచుమించుగా అన్ని దేశాల అన్ని వర్గాల ప్రజలకు అన్వయిస్తుంది. మానవ స్వభావం, వాళ్ళ జీవితాలు ఇంచుమించు ఒకే రకమైనవే. సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేం. ఈ సామెతలకు భాషా రూపం ఇచ్చిన వాళ్లలో ఎక్కువ మంది చదవడం రాయడం రాని వాళ్లే. అందుకే ఈనాడు ఎంతమంది ఎన్ని సామెతలు సేకరించినా సేకరింపబడిన సామెతలెన్నో మౌఖికంగా ప్రజల నోళ్లలోనే నానుతున్నాయి. ఇంకా గ్రంథస్థం కావాల్సిన సామెతలెన్నో ఉన్నాయి.

బాధ్యతలు ఎప్పుడు పుడతాయి? జీవిత అనుభవాల ఆధారంగా ఏర్పడేవి సామెతలు. ఒక వ్యక్తికి అనుభవం కలిగిన వెంటనే సామెత పుడుతుందా? లేక ఎందరో వ్యక్తుల అనుభవాన్ని పురస్కరించుకుని ఎవరో ఒక వ్యక్తి సామెతను పుట్టిస్తాడా? అనుభవం దేనికి సంబంధించినదైనా సామెతను పలువురు చేరి పుట్టించడం కుదరదు. అలాగే ఒక వ్యక్తికి ఏదో ఒక అనుభవం కలిగిన వెంటనే దాన్ని సామెతను చేయలేడు. ఒక వ్యక్తి ఒక సంఘంలో పుట్టి పెరగాలి. ఆ సంఘ జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవారు కావాలి. ఆ వ్యక్తికి తన జీవితంలో సాంఘిక జీవన విధానానికి సంబంధించిన సత్యం ఒక ఋషికి గోచరించినట్లుగా గోచరిస్తుంది. అది ఒక దర్శనమనే చెప్పాలి. ఆ జీవిత సత్యాన్ని దర్శించిన వ్యక్తి ఆ సామెతను పుట్టిస్తాడు. మంత్రష్ట అయిన ఒక ఋషి ఎంతటివాడో, జీవిత సత్యాన్ని సామెతగా సృష్టించిన వ్యక్తి కూడా అంతటివాడే. అందువల్లే వేద మంత్రాల వలె సామెతలు కూడా శృతి లయాత్మకంగా అపౌరుషేయాలుగా కనిపిస్తాయి. సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేం. అంటే రచయిత ఎవరో తెలియని సత్యవాక్యం సామెతలు. ఏ జాతిలో సామెతలు లేవో ఆ జాతి జీవితమే లేదని అర్థం. తనదైన జీవన విధానం లేని జాతి లోకంలో ఏదీ ఉండదు. అందువల్లనే లోకంలోని ప్రతి జాతిలోనూ జీవిత సత్యాల్ని పట్టి ఇచ్చే సామెతలు పుట్టడం జరిగింది. సామెతల్లో ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, జీవన విలువలు ప్రతిబింబిస్తాయి. జీవితంలో అనేకమైన అనుభూతులు, వాటికి ఆధారభూతమైన అనేక భావాలు ఉండడం సహజం. వాటిలో హాస్యం, వ్యంగ్యం, తాత్వికం, కరుణ, దయ, జాలి, బాధ, సంతోషం, దుఃఖం, కష్టం, ఇలా అనేక రకాలైన అనుభూతులు, అనుభవాలు తెలియజేసేవిగా సామెతలుంటాయి. ఈ సామెతలు మన ఉమ్మడి సొత్తు. పండితులకు, పామరులకు పెట్టని ఆభరణాల వంటివి సామెతలు. సామెతల్లో లోతైన తాత్విక జ్ఞానము, విశాల జీవితానుభవము మనకు కనిపిస్తుంది. ఇంకా ఇది మాటలకు అందాన్నిస్తుంది. సామెత లేని ఉపన్యాసాలు రంజింపవు. అందుకే సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు లేదంటారు. ప్రతి వ్యక్తి సందర్భోచితంగా తనదైన శైలిలో సామెతల్ని ఉపయోగిస్తూ ఉంటారు. సామెతలు మాటలకు బలాన్ని, ఆకర్షణను, ఉత్సాహాన్ని ఇస్తుంది. జనజీవనంలో ఉన్న కొన్ని సామెతలను, వాటి వైశిష్ట్యాన్ని చూద్దాం. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి అనేది ఒక సామెత. మహాభారతంలో లేని విషయం అంటూ లేదు. జీవితానికి సంబంధించిన అతి గొప్ప ఇతిహాసం, ఒక మనస్తత్వ శాస్త్రం, మనం ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనే నేర్పే గొప్ప ఇతిహాసం మహాభారతం. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి గొప్ప ఇతిహాసం మహాభారతం. మహాభారతం వినడం అంటే మన జీవితాన్ని గురించి మనం వినడం. మహాభారతంలో చెప్పినట్టు విని నడుచుకుంటే మన జీవితం ధన్యం. అందుకే ఒక్క మాటలో వింటే భారతం విను, ఇది వింటే నీ జీవితం సంపూర్ణం అనే ఒక తాత్వికమైన విషయాన్ని చెప్పారు. అలాగే తింటే గారెలు తినాలి. ఎందుకంటే చిన్న పిల్లల నుండి పెద్దల వరకు సులభంగా తిని జీర్ణించుకోగలిగింది గారెలు. గారెలంటే ఇష్టం లేని వారు ఉండరు. చాలా బలమైన పౌష్టికాహారం కూడా. మహాభారతం నీ జీవితానికి ఎంత మేలు చేస్తుందో, గారెలు కూడా నీ ఆరోగ్యానికి అంత బలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని లయాత్మకంగా చెప్పారు. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. ఇలా సులభమైన పదాలతో లయబద్ధంగా ఉండడం మూలాన ఈ సామెతను మనం ఎన్నటికీ మరవలేం. ఇంకా పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అంటారు. ఈ సామెత ఈనాటి మన జీవన విధానానికి సరిపోతుంది. అందరూ ఉరుకులు పరుగులతో జీవన పోరాటం చేస్తున్నారు. విలాసవంతమైన జీవనం గడపాలని లేని ఆర్భాటాలకు పోతున్నారు. ఉన్నదానితో సంతృప్తి చెంది ప్రశాంతమైన జీవితం గడపాలని మన పెద్దలు వారి అనుభవంతో పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళ తాగడం మేలు అని ఈ సామెత ద్వారా చెప్పారు. నేర్చుకునే

వారికి ఈ సామెతలు ఒక పాఠంలాగా మాత్రమే కాదు, ఒక జీవిత పాఠంలా ఉంటాయి. వినకపోతే మాత్రం మనకు సరైన గుణపాఠం నేర్పుతాయి. మరొక సామెతలో మన పెద్దలు ఇలా చెప్పారు, కూర్చుని తింటే కొండలైనా కరుగుతాయి అని. కొంతమంది నేనే ఉద్యోగం చేయను, ఏ పని చేయను, నాకేం తక్కువ అని గొప్పలకు పోతుంటారు. ఏ పని చేయకుండా కూర్చుని తినడం ఇటు కుటుంబానికి అటు ఆరోగ్యానికి మంచిది కాదు. ఉన్నవారైనా లేనివారైనా ప్రతిరోజు శ్రమించాలి, ఒళ్ళు వంచి పనిచేయాలి. అప్పుడే మన కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుంది. కష్టపడి పనిచేయడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలా కాదని కూర్చుని తింటే ఎంత ఆస్తి ఉన్నా కర్పూరంలా కరిగిపోతుంది. ఈ సామెతలు మన తల్లి లాంటివి, తండ్రి లాంటివి, అవ్వ తాత గురువులాగా మనకు మంచి విషయాలు బోధిస్తాయి. వింటే మనం ఒక మంచి సామెతకు ఉదాహరణ అవుతాం. ఈ సామెతలు మన జీవితాన్ని గూర్చి మాత్రం కాదు, జన జీవితం గూర్చి కూడా చెబుతున్నాయి. కోటి విద్యలు కూటి కొరకే. ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా అంతా జీవిత పోషణకే కదా. పోయేటప్పుడు ఏమైనా ఎత్తుకుపోతామా? లేదు. ఈ మాత్రం బతకడానికి ఎన్నెన్ని పోరాటాలు, చివరికి ఏమైనా ఎత్తుకుపోతామా? లేదు కదా. అన్నీ ఉదర పోషణకే, దాని తర్వాతనే ఏదైనా అనే తత్వాన్ని కోటి విద్యలు కూటి కొరకే అని ఒక్క మాటలో అన్నారు. ఇంకా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కొందరు అంటుంటారు ఆ ఊరు మంచిది, ఈ ఊరు చెడ్డది అని. కానీ నిజానికి అన్ని ఊళ్ళు మంచివే. మనం చూసే దృష్టి, మన ప్రవర్తన బాగుండాలి అని అంటూ నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు ఈ సామెతలో. అందుకే పెద్దల మాట చెద్ది మూట అన్నారు. ఆలోచించి చూడాలి కానీ ప్రతి సామెత వెనుక ఒక సామాజిక ప్రయోజనం దాగి ఉంది. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లు అని ఒక సామెత అంటారు. దొంగలు వస్తున్న సమయంలో కుక్కలు మురిగితే యజమాని జాగ్రత్త పడతాడు. కానీ దొంగలు దోచుకొని వెళ్ళిన తరువాత, జరగాల్సిన నష్టం జరిగిన తరువాత కుక్కలు మురిగితే యజమానికి ఏమైనా లాభం ఉందా అంటే లేదు. మన జీవితంలో కూడా సమయస్ఫూర్తితో ఏ సమయంలో ఏ పని చేయాలో ముందే చేస్తే లాభం ఉంటుంది. కానీ పుణ్యకాలం గడిచిన తరువాత, జరగాల్సిన నష్టం జరిగిన తరువాత మేల్కొని హడావుడి చేస్తే లాభం లేదు. ఇలా ఈ సామెతలు జాగరూకతో ఉండమని మనల్ని హెచ్చరిస్తాయి. చీరిచ్చినమ్మ పీట మూసినట్టు. ఈ సామెత వెనక ఒక చిన్న కథ ఉంది. వెనకటికి ఒక కాంతమ్మ అనే ఆమె తన పక్కింటి రంగమ్మకు, అక్క అక్క నీ దగ్గర మంచి చీర ఉంటే ఇవ్వు, ఒక ముఖ్యమైన పెళ్ళికి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళొచ్చి నీ చీరను నీకు ఇస్తాను, అరువు ఇవ్వు అని అడిగింది. దానిదే ఉందమ్మా, మా అమ్మగారు పెట్టిన పట్టు చీర ఉంది, ఇస్తానులే అని పట్టు చీర ఇచ్చింది. పట్టు చీర కట్టుకుని కాంతమ్మ అందంగా తయారై సంతోషంగా పెళ్ళికి వెళ్ళింది. అనుకోకుండా రంగమ్మ కూడా అదే పెళ్ళికి వెళ్ళింది. అదే పెళ్ళిలో తన చీరలో ఉన్న కాంతమ్మని చూసింది. కాంతమ్మ పెళ్ళంతా తనదే అన్నంత హడావిడిగా పెళ్ళిలో ఈ పక్క ఆ పక్క తిరుగుతూ, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ ఉంది. నిజానికి రంగమ్మకు కాంతమ్మ ఎక్కడ కూర్చున్నా అభ్యంతరమేమీ లేదు. తానెంతో ఇష్టపడి తీసుకున్న పట్టు చీర అది. ఇంతకాలం ఏ పెళ్ళికి వెళ్ళినా చీర నలగకుండా, రంగు వెలిసిపోకుండా, ప్రాణాలకన్నా ఎక్కువగా కాపాడుకున్న చీర ఇది. ఏదో మొహమాటానికి చీర ఇస్తే ఈ కాంతమ్మ ఈ చీర కట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని చీరను పాడు చేస్తూ ఉంది. ఏమన్నా చెప్పాలంటే లోకంలో పట్టు చీర నీకొక్కదానికే ఉందా అని దెప్పు పొడుస్తుందేమో అని భయపడిన రంగమ్మ ఒక పరిష్కారం ఆలోచించింది. ఆ పరిష్కారం ఏంటంటే, అక్కడున్న ఒక పీటను తీసుకుని కాంతమ్మ వెనకనే తిరుగుతుంది. ఎందుకంటే కాంతమ్మ ఎక్కడైనా కూర్చోవాలనుకుంటే ఆగమని చెప్పి పీట వేసి దాని మీద కూర్చోమని చెప్పేది. ఆ రాత్రంతా రంగమ్మకు పీటెత్తుకుని కాంతమ్మ వెనక చుట్టడం సరిపోయింది. మొహమాటానికి చీరిచ్చినందుకు పీట మోసే పని పడింది. చూసిన వాళ్ళు చీరిచ్చినమ్మ పీట మోస్తా ఉంది అని నవ్వుకున్నారు. అప్పుడప్పుడు మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు చీరచ్చినమ్మ పీట మోసినట్టుందే నా బతుకు అని విచారించిన సందర్భాలున్నాయి. గోటితో పోయేదానికి గొడ్డలు దాకా ఎందుకు అనేది మనం వాడే ఒక మంచి సామెత. చిన్న మొలకగా ఉన్నప్పుడే దాని గోటితోనే తుంచేయచ్చు. అది బాగా పెరిగి పెద్దదై ముదిరిపోతే ఆ రోజు దాన్ని గోటితో తుంచగలమా? సాధ్యం కాదు. ఖచ్చితంగా గొడ్డలు కావాలి. ప్రారంభంలో తుంచేస్తే గోటితో పోతుంది, పెరిగి పెద్దదైతే

గొడ్డల వరకు వెళ్ళాలి. అందుకే మన పెద్దవాళ్ళు గోటితో పోయేదానికి గొడ్డల వరకు ఎందుకురా అని అంటుంటారు. మనం చాలామందిని గమనిస్తే వాళ్ళు గోటితో పోయే సమస్యలను గొడ్డల వరకు తీసుకెళ్తుంటారు. అలాంటి వారికి ఈ సామెత బాగా సరిపోతుంది. చీకటి కొన్నాళ్ళు, వెన్నెల కొన్నాళ్ళు. ఈ సామెత మన ప్రకృతిలో ఉన్న 15 రోజులు చీకటి అంటే అమావాస్య, 15 రోజులు వెన్నెల అంటే పౌర్ణమి. దీన్ని మన జీవితానికి అన్వయం చేశారు మన పెద్దలు. ఎవరైనా పీకల్లోతు కష్టాల్లో ఉంటే భయపడుకు నాయన, కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు, ఈ కష్టాలు శాశ్వతం కాదు, ఈ కష్టాలన్నీ పోయి నువ్వు సుఖపడే కాలం కూడా ఉంది, కొంచెం ఓపిక పట్టు, చీకటి కొన్నాళ్ళు వెన్నెల కొన్నాళ్ళు అని ఓదార్చి ధైర్యం చెబుతారు. మన జీవితం కూడా ఇలాగే కష్టం కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు ఉంటుంది. కష్టాలు శాశ్వతం కాదు, కష్టం వచ్చినప్పుడు ఓపిక పట్టాలి. జీవితం అంటే సుఖాలే కాదు, కష్టాలు కూడా వస్తాయి, వాటితో పోరాడాలి, ఓపిక పట్టాలి, సరైన కాలం కోసం వేచి ఉండాలి అని మన పెద్దలు

0: కొన్నాళ్ళు, సుఖం కొన్నాళ్ళు ఉంటుంది. కష్టాలు శాశ్వతం కాదు. కష్టం వచ్చినప్పుడు ఓపిక పట్టాలి. జీవితం అంటే సుఖాలే కాదు, కష్టాలు కూడా వస్తాయి. వాటితో పోరాడాలి, ఓపిక పట్టాలి, సరైన కాలం కోసం వేచి ఉండాలి అని మన పెద్దలు అనుభవాన్ని రంగరించి ఇలాంటి సామెతల రూపంలో పదిలపరిచి మనకిచ్చారు. జాగ్రత్తగా బతకండి నాయనా అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సామెతలు మన భాషలో కోకొలలుగా ఉన్నాయి, మన భాషను సుసంపన్నం చేస్తున్నాయి. మానవ జీవితానికి ఈ సామెతలు ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి.
1: ఇంతవరకు శ్రీ పన్నగాల బాబుగారి ప్రసంగం తెలుగు సామెతలు, సామాజిక ప్రతిబింబాలు విన్నాం కదా.

విన్న ఆ పాట కార్తిక్ శ్రీరామచంద్ర బృందం గానం చేసిన సిరివెన్నెల సాహిత్యం సంగీతం మిక్కీ జిమేయర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

శ్రోతలకు ముఖ్య గమనిక, భారతదేశాన్ని పప్పుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం మిషన్ ఫర్ ఆత్మ నిర్భర్త ఇన్ పల్సెస్ అనే ప్రతిష్టాత్మక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు 2030-31 సంవత్సరం నాటికి దేశీయ పప్పుధాన్యాలను 350 లక్షల టన్నులకు పెంచడం ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకోసం సాగు భూమిని 310 లక్షల హెక్టార్లకు విస్తరించాలనే లక్ష్యంతో కూడా పనిచేస్తోంది. మరియు విదేశాల నుండి పప్పుదినుసుల దిగుమతిని తగ్గించి భారతదేశాన్ని ఈ రంగంలో ఆత్మనిర్భర్, స్వయం సమృద్ధిగా మార్చడం ఈ పథకం యొక్క ఇంకొక లక్ష్యం. మరిన్ని వివరాల కోసం https://www.pib.gov.inలో పొందగలరు.

రేపు ఉదయం 11:30 ఇది 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మల్లెపూదండ కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి వారి కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మల్లెపూదండ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ధ విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి

0: అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వశాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ధి, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: Whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి డాక్టర్ టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు.

0: అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత, పెట్టుబడులను
1: నేరం 12:45 నుడి ఆకాశవాణి 100.1 MHz FM గోల్డాలి வரிசையில் மெல்லிசை பாடல்கள் கேட்போம். முதலில் மெட்ராஸ் யூத் கொயர் பாடியுள்ள பாடல். பாடலுக்கு இசை MP ஸ்ரீனிவாசன்.